0: ఎందుకేనాం తల్లి రాజను తల్లి రాజను అడిన తాయ ధరిజను ఐదు నమో నమో జనలేని పోదక్కె వందసువేరు
1: నినగే శుభహాగలి కండ మేలు కేళ్ళం తాతనగు
0: ఓ ఏ తాయి
1: ఆ హే మగువే
0: నన్నల్లి ఇష్ట దివసద పరిహంతర నీత కులదల్లి పుట్టినవనందు మోత్తు మోత్తిగ కైగలద వీరరు నగ నగత్త వాసువదల్లి కేళి కేళి తూ ఎన్న జల్మ సుడలందు ఏసర కయత్తిద ముఖవన్ను భూతలక్క తెక్కసిద్దనమ్మా మాతే ఇది వరకు తెలియలిల్ల మర్మ ఇందిన జన్మదల్లి తంది తాయన్ను నిందిసిన కర్మ ఏ తీర మాతే
1: ఆ హే మగువే
0: ఆదు తాయిదు నేను నన్నల్లిగ బంద కారణ వేరు ఏమ్మా అర్థమ్మా
1: ఆ హే కందా మత్తే వచ్చినే కేళవంతాతనకు
0: తాయి అది ఏడు

0: ఇదో క్షత్రియల మార్గవల్లం ప్రతి పంటనందు గౌరవను అన్నను నమ్మి తలపతి పట్టవన్న కట్టిరువలు మహత్తు ఇది వల్లదే దినాలు మంది గజ తూక బంగార ధర్మ కొట్టరు భేడలు వదిలో ఇంత నమ్మిన కౌరవలను విట్టి ఏగవరలమ్మ ఏ తాయి
1: మగవేకండా
0: ఈ వజ్ర వల్ల విట్టు మధ్య రోజుల మనుషులు ఇద్దరు నిత్య వాక్యాలు నడిచి కొడతేనే ఈ మాతినల్లి హనుమాన కండరే రవిచంద్రుల సాక్షాగి ఈ భూదేవి సాక్షాగి నడిచి కొడతేనే మహాండవర కడిగే భయమ్మ శబ్దాన్ని విట్టు
1: మధ్య కేంద్ర మధ్య కేంద్ర